కదవాక్య మహాధినేత్రీ శ్రీకృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం మల్లీశ

ప్రతికాలనమిది ప్రతిత ప్రజే కళ్యాణి వేడపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజసుతాయ గుహాయ దాత్రీ శ్రీ కృష్ణ మారిగిరిజే తవ సుప్రభాతం.

దండమూపతి తి నివాస విభుమాకలు శ్రీకృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం హే నింద పత్ర వినివారిత సర్వరోగే జంభీర ముఖ్య ఫలమూల సుపుష్టిదాత్రీ హారిద్ర భస్మ పరిరక్షిత సర్వలోకే శ్రీకృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం ముఖ శ్రుతి తదంతై నిత్యం తుదా తవ రూప గుణాన విజ్ఞైవ పూర్ణ వసతి సతతం ప్రకృత శ్రీకృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం సోమాగ్ని సూర్యనయన విధుకండన గభాగీరథి సముపరం